ధన ఉచరేంద్రకు మేర్ బలం అనఖేద స్వరూపాద్ అభేద భయంగన్ ఖండ అభూత ఛేద ఛయంగన్ కాల అపాల దయాల సువం దే ఠటియం మేర్ ఆకాశ భువం అనఖండ అమండ ప్రచండ నరం జే రచ్యం దేవ దేవ వరం సబకీని దీన జమీన జమా జే రచ్యం సర్వమకీన మకా జయ రాగ్న రూప న రేఖ రుఖం జే తాప న సాప న సోక సుఖం జే రోగ న సోక న భోగ భుయం జే ఖేద న భేద న ఛేద ఛయం జయ జాత న పాత న మాత పితం జయ రచ్యం ఛత్రి ఛత్ర చితం జయ రాగ్ న రేఖ న రోగ భణం జయ ద్వైఖ న దాఖ న దోఖ గణం జయ అండ తే బ్రహ్మండ రచ్యో దశ చార కరి నవఖండ సచ్యో రజ తామస తేజ తేజ కియో అనుభవ పద ఆప ప్రచండ లియో శ్రేయ సింధ రూపేంద నగేంద నగం శ్రేయ జజ గంధర్వ ఫణేంద భుజం రచ దేవ దేవ వేవ నరం నరపాన నృపాల కరాల త్రిగం कई कीट पतंग भुजंग नरंग रज अंड सेतज उद भुजंग किए देव देव सराद पितंगन खंड प्रताप प्रचंड गतंग प्रभ जात न पात न ज्योत जुतंग जे तात न मात न ब्रात सुतंग जे रोग न शोक न भोग भुवंग जय जंप किन्नर जच जुवंग नर नार नपुंसक जाहि किए गण किन्नर जच भुजंग दिए गज बाज रथादिक पांद गणं भवभूत भवेख भवान तुवंग जय अंडज सेतज जे रजंग रज भूमा काज बताद जलंग रज पावक पवन प्रचंड बली बन जास कियो बल फूल कली भो मेरा काश निवास शितंग रज रोज एकादश चंद्र प्रतंग दुत चंद दिनी सह दीप दई जय पावक पवन प्रचंड मई।